நாள் மங்கும் சரவத்தில் மன்னன் ஹாங்கு உயிர் மிராபின் கீழ் பகாண்டு వల్ల బ్రోకునే వల్ల ముందు ఈ మధ్య కథనాశ వలన సలంగా కాయ చౌలి చూసి చాలా సహాయం బిహార్ గబ్బు బిల్లానే సార్ కమ్మి గబ్బు గల మధ్య మా ఫోన్.